మహాచార్య సునీల్ ఆర్యరత్నానికి మీమగి పదమాలావు ఇతామత్న కాలోచితాయి హెచ్ఎం జయవర్ధనాన్వితీన్ సంగీతోత్కరణ అతర ఆచార్య విశారద నంద మాలినియాన్ మేము గీతే గాయనుకనుల బాయి సవన్ దిన్న గీతే సవన్ దిన్న గీతే పదమాలావట రసవిందిన్న ఒకట బారాయి